కో ఇడిగిడిగిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చిక్కి చక్క చోగిలి గిలిమల్ సులు సులు మల్ మకనక హుకుబుకు రే టుకుబుకు రే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం జగడదుం చిక్కి చక చో.